లాలైన ముఖమైతాదిలే మేరీ ప్రాణను ప్యారి హనిలే నాపతి తౌతౌ అపనే సాత్. अब जो दोबारा तुमने ऐसी बात कही तो बहुत ही गजब हो जाएगा लालाइन. लालाइन तो मानिए ना, फिर कहां लागी कहीं गुस्सा आई यही लाला का तब है लेके लबे दो.